0: ఏ అవుట్లుక్ స్టేబుల్ ల్యాపదించి మూల్య సమాగమకి
1: తవల్దే కైవినాని విస్సి హాయ్ ఆయ్
2: పరంపరా గణనావక్ అపి ఉపవ బలగన్ బోవా ఇహా మెహాన్ నుపెనన విద్యక్ ఎతులి తిపును అపే నామయ ఉసస్ తత్వయ ఉప ఉపే జీవితే తరం విశ్వాసకల దినెన్ దిన తాక్షణయ ఆరక్షావ ఇహల నంబమిన్ ప్రమితియ సాధిక కల గిన్ని రకవరణే జాతిక సురక్షిత కరణయ కెలని ఫైన్ షీల్డ్ పర్పల్ వాయర్ దెన్ విలంద పొలే
3: රසතුන් හදක පාරම්පරික අපේ රසය මේනක සහල් බයන් වින් විතින් ස්මාර්ට් ටීවී රයිස් කුකර් බ්ලෙන්ඩර් දිනා ගන්න සහල් කවරේ කූපණ ඇති තයාගේ ඔබට හිමි වේ මේනක සහල් අපේ උරුමය අපේ රස